0: You're listening to Radio 4EB FM 98.1. The next program is in the Telugu language.
1: Telugu lahari srotalaku namaskaram. Nenu mee Nikatam. Meeku ento ishtamaina Telugu sangeetam sanskritika charcha vedikana Telugu lahariki hrudayapurvaka aahvanam. Ee roju program lo manam prapanchamlo achyuttamaina jeevana shaili ee pradeshamlo undi, మన ప్రియమైన ప్రాంతీయ ఆస్ట్రేలియా జీవితం ఎలా ఉంటుందో చర్చిద్దాం.

మనం ఎక్కడ ఉన్నా, ఏ వయసులో ఉన్నా, మన జీవితంలో సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి కోసం ఒక మంచి జీవన విధానం ఎప్పుడూ ముఖ్యమే. ఈరోజు మనం ఓ ప్రత్యేక విషయమై మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, మనం ప్రపంచంలో ఎక్కడ జీవించడం అత్యుత్తమం అనే ప్రశ్న. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ అనే ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఒక సర్వే చేస్తారు. 2025 సంవత్సరంలో గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ ప్రకారం మెల్బర్న్, సిడ్నీ, అడ్లైడ్ టాప్ 10 సిటీస్లో ఎన్నికవడం జరిగింది. ఆ విషయమై మనం చర్చించుకుందాం.

0: గ్లోబల్ లివబుల్ ఇండెక్స్, లివబిలిటీ ఇండెక్స్ ఏ విధంగా పరిగణిస్తారు? అంటే ఏ రకంగా వాళ్ళు సర్వే చేసి నిర్ణయిస్తారంటే, ప్రపంచంలో ఉన్న నగరాలన్నిట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, హెల్త్ కేర్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను, ఓవరాల్ లైఫ్ స్టైల్ విధంగా ఒక సర్వే చేస్తారు. ఆ సర్వే ప్రకారం 2025లో మెల్బర్న్, సిడ్నీ, అడిలైడ్ ఈ మూడు నగరాలు టాప్ 10లో ఎన్నుకోవడం జరిగింది. సో దానికి ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమంటే, మెట్రో సిటీస్లోనే లైఫ్ స్టైల్ బాగుంటుందా, లేక రీజనల్ టౌన్స్లో కూడా లైఫ్ స్టైల్ బాగుంటుందా? దీని గురించి మరిన్ని వివరాలు చర్చించుకోవడం కోసం ఈరోజు నేను ఉండే టౌన్స్విల్, ఈ నగరంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఓవరాల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కంపేర్ టు మెట్రో సిటీస్ అనే విషయం మీద మీతో నా అభిప్రాయం పంచుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మోస్ట్ లివబుల్ సిటీస్, ఇది ఒక మంచి సబ్జెక్ట్. ఎందుకంటే మనం ఆస్ట్రేలియాకు మైగ్రేట్ అయిన తర్వాత మెట్రో సిటీస్లో ఉండాలా, లేకపోతే రీజనల్ సిటీస్లో ఉండాలా, ఎక్కడ జీవన విధానం బాగుంటుంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉంటుంది. నా అనుభవం ప్రకారం నేను కూడా 10 సంవత్సరాలు మెల్బర్న్లోను, 3 ఇయర్స్ సిడ్నీలో ఉండి రీజనల్ టౌన్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అన్న ఉద్దేశంతో ఒక 9 సంవత్సరాల క్రితం టౌన్సిల్కి రావడం జరిగింది. టౌన్సిల్లో నా అనుభవాలు మెల్బర్న్లో అనుభవాలతో కంపేర్ చేసుకుని ఎక్కడ లివబిలిటీ బాగుంటుందో మనం చర్చించుకోవచ్చు.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

సో మోస్ట్ లివబుల్ సిటీస్ మెల్బర్న్ గురించి మరీ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్స్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, అక్కడ ఓవరాల్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. యూనో ఇఫ్ మనం స్టూడెంట్గా వచ్చినప్పుడు కానీ లైఫ్ ఇక్కడ జాబ్స్ చూసుకునేటప్పుడు కెరియర్ స్టార్టింగ్లో ద బెస్ట్ సిటీ అనిపిస్తుంది నాకు మెల్బర్న్. మెల్బర్న్ గురించి చాలా మందికి తెలుసు, కానీ టౌన్సిల్ గురించి అంటే రీజనల్లో లివబిలిటీ ఎలా ఉంటుంది అనే దాని గురించి నా స్నేహితులతో కానీ నేను ఇక్కడ ఉన్న లోకల్ ఆస్ట్రేలియన్స్తో మాట్లాడిన తర్వాత అంటే నా అనుభవాలు కూడా మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రీజనల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే మనకు కావాల్సిన అన్ని వసతులు ఉంటాయి. యూనో ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ, మెల్బర్న్లో ఉన్నట్టు ట్రామ్స్ అయితే ఉండవు అంత ఫ్రీక్వెంట్గా, బస్సులు కూడా ఉండవు, కానీ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మీకు ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఉండదు. ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి హార్డ్లీ 10-15 మినిట్స్, 15 నిమిషాల్లో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా సమయం ఉంటుంది. అట్లాగే ఇళ్ళుల విషయంలో అంటే మీరు మెట్రో సిటీస్లో అయితే ఎఫోర్డబిలిటీ చాలా కష్టం. నో ఎఫోర్డబుల్, మనం ఎఫర్ట్ చేసుకునే ఇళ్ళు మధ్య తరగతిలో ఎఫర్ట్ చేయాలంటే సిటీకి దూరంలో ఉండాల్సి వస్తుంది. అదే రీజనల్లో టౌన్సిల్ లాంటి నగరాల్లో అయితే మీకు స్కూల్స్కి దగ్గర, టౌన్కి దగ్గరలోనే మీకు ఇల్లు దొరికిపోతుంది. ప్లస్ మీరు ఇంటి నుంచి ఆఫీస్కి కానీ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి కానీ పిల్లలకు ఫెసిలిటీస్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ ఇలాంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది ఇక్కడ. మరి ముఖ్యంగా లివబిలిటీలో హెల్త్ కేర్ గురించి మాట్లాడతారు, అంటే చెక్ చేసినప్పుడు టౌన్సిల్లో ది బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్, టౌన్సిల్ హాస్పిటల్ కానీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చాలా బాగుంటుంది. యూనో మెల్బర్న్ సిడ్నీలో అయితే ఎమర్జెన్సీకి వెళ్ళినా లేకపోతే హాస్పిటల్ యాక్సెస్ చేయాలన్నా కూడా వెయిటింగ్ టైం ఎక్కువ కంపేర్ టు టౌన్సిల్. టౌన్సిల్లో మీకు అపాయింట్మెంట్స్ దొరకడం కానీ హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్, మేజర్ సిటీస్లో ఆబ్వియస్లీ పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ, కానీ పిల్లలు డ్రాప్ చేయడం, పిక్ చేయడం, ట్రాఫిక్ సమస్యలు ఇవన్నీ ఉంటాయి. వేరేస్ టౌన్స్విల్కి వస్తే మీకు ఆ ట్రాఫిక్ సమస్య ఉండదు. ఇక్కడ మంచి స్కూల్స్ ఉన్నాయి, యూనో పబ్లిక్ స్కూల్స్ కానీ, సెలెక్టబుల్ ప్రైవేట్ స్కూల్స్ కానీ, కంప్లీట్ ప్రైవేట్ క్యాథలిక్ స్కూల్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు హైయర్ ఎడ్యుకేషన్, JCU వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ కంట్రీ, JCU ఇక్కడ టౌన్స్విల్లో ఉంటుంది. ప్లస్ CQ క్యాంపస్ కానీ అండ్ టేఫ్ ఎడ్యుకేషన్, ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. సో లివబిలిటీ వచ్చేసి మీరు మెట్రో సిటీస్ నుంచి రీజనల్ సిటీస్కి కంపేర్ చేస్తే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉండి ఒక ప్రశాంతమైన జీవితం కొనసాగించడం అనుకుంటే రీజనల్ ఆస్ట్రేలియా టౌన్స్ లైక్ మెల్బర్న్ కానీ, టూంబా కానీ చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం.

0: రీజనల్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి కంపేర్ టు మెట్రో సిటీస్? ఆబ్వియస్లీ మెట్రోస్లో ఉన్నప్పుడు మనకు అవకాశాలు ఎక్కువ, అదేవిధంగా మనం నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, అంటే అప్స్కిల్ చేసుకోవడానికి కానీ నెట్వర్కింగ్ చేసుకోవడానికి కానీ చాలా అవకాశాలు ఉంటాయి మెట్రోస్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. మీరు అదే రీజనల్ కోర్స్ రీజనల్లో ఉద్యోగ అవకాశాలు అంటే కొంచెం తక్కువ అనే చెప్పాలి, కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండి స్పెషల్ హెల్త్ కేర్ అయితే ఇక్కడ హెల్త్ కేర్లో చాలా అవకాశాలు, ఏజ్ కేర్ కానీ, ఎన్డిఐఎస్ హాస్పిటల్స్, చైల్డ్ కేర్ ఇండస్ట్రీస్, నేమ్ ఎనీ ఇండస్ట్రీ జాబ్స్, యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ టౌన్సిల్. టౌన్సిల్ లాంటి నగరాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఉంటాయి, కానీ మీకు అనుభవం ఉండాలి. మీరు ఇక్కడికే వచ్చి కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందే, ఎందుకంటే ఆ అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ జాబ్ పరంగా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే కొంచెం తక్కువే అని చెప్పాలి, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం ఉంటే మాత్రం రీజనల్లో ఉండడం చాలా ఉత్తమం. మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోవచ్చు, రిమోట్ వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వీక్లీ వన్స్ ట్రావెల్ చేయాలి అంటే కూడా ట్రావెల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెంట్ ట్రావెల్ లైక్ మెల్బర్న్ కానీ, సిడ్నీ కానీ, బ్రిస్బెన్ కానీ, ఇక్కడి నుంచి ఫ్లైట్ ఫెసిలిటీస్ ఉంది. ఉద్యోగ అవకాశాలు అయితే బాగానే ఉంటాయి. ఉద్యోగంతో పాటు మీరు నేర్చుకోవాలి అంటే స్కిల్స్, టేఫ్ యూనివర్సిటీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడి నుంచి అంటే మామూలుగా టౌన్సిల్కి వచ్చే మైగ్రెంట్స్ హెల్త్ కేర్కే ఎక్కువ వస్తారండి, ఎందుకంటే ఇక్కడ హెల్త్ కేర్ అనేది చాలా వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నర్సింగ్లో మెయిన్గా, ఎడ్యుకేషన్ చేసీలో ఓ ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ, నర్సులు, అడ్మిన్ స్టాఫ్ ఒకసారి టౌన్సిల్కి వచ్చారంటే దే లైక్ టు సెటిల్ డౌన్ హియర్. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకున్నాం, ఎడ్యుకేషన్ వైజ్గా మాట్లాడుకున్నాం, మరి ముఖ్యంగా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే మన కమ్యూనిటీ ఎలా ఉంటుంది ఈ చిన్న చిన్న నగరాల్లో, మరి ముఖ్యంగా టౌన్సిల్ కానీ, టూంబా, కెయిన్స్, ఇక్కడ చాలా క్లోజ్ కమ్యూనిటీ ఉంటుంది. మీరు టౌన్సిల్ తీసుకుంటే ఒక 5 to 6,000 ఇండియన్స్ ఉంటారు, అందులో ఒక 100-150 వరకు తెలుగు వాళ్ళు ఉంటారు, అట్లాగే కెయిన్స్లో ఒక 50 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలా ఉండడం వల్ల వాతావరణం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది, అందరూ కలిసి ఉంటారు, ప్రతి పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, అంటే దసరా, దీపావళి, బతుకమ్మ, సంక్రాంతి, వినాయక చవితి, ప్రతి పండుగ ఒక స్పెషల్. అదే మెట్రో సిటీస్లో ఉంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు కలవడం అంటే 1 hour ట్రావెల్ చేయాలి, లేదంటే ఒక ప్లేసెస్లో ఉండేటప్పటికి ఒక 10 families ఉంటాయి. సిటీ పెరుగుతున్న కొద్ది చిన్న చిన్న యూనిట్స్ గ్రూప్స్గా వెళ్ళిపోతాం. అదే చిన్న నగరాల్లో అయితే 10 సంవత్సరాల నుంచి కానీ, 15 సంవత్సరాల నుంచి కానీ తెలిసిన వాళ్ళు, మనం పిల్లలు ఇక్కడే పెరుగుతారు, ఒకవేళ పిల్లలు బయట వెళ్ళినా కూడా అక్కడ చుట్టుపక్కల ఉండే మన వాళ్ళు కనిపెట్టుకునే ఉంటారు. అంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా ఉండగలుగుతాం. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి, అంటే ఏ ఇబ్బంది వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. ఇదే మెట్రోస్లో అయితే కొంచెం ట్రావెల్ ఎక్కువ ఉంటుంది, దూరం ఎక్కువ అయ్యేటప్పటికీ స్నేహం తగ్గిపోతుంది, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ చిన్న నగరాల్లో ఉండడం ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం.
1: Stay tuned to 4EBFM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.

0: మోస్ట్ లివబుల్ సిటీస్, మెట్రోస్ అయితే మెల్బర్న్, సిడ్నీ, అడిలేడ్ ఎలాగా ఉందో, మోస్ట్ లివబుల్ రీజనల్ ఏరియాస్ అంటే టౌన్స్విల్ టాప్లో ఉండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉండే వాతావరణం అంటే కల్చర్, పీపుల్ కల్చర్ కానీ, మల్టీకల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ చాలా, మల్టీకల్చరల్ అంటే టౌన్స్విల్లో బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఈవెంట్ ఇండియా ఫెస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. సందర్భం వచ్చింది కాబట్టి ఇండియా ఫెస్ట్ అనేది ఇక్కడ మన ఇండియన్స్ అందరూ కలిసి ఒక కల్చరల్ ఈవెంట్ జరుపుకునే ఒక కల్చరల్ ఈవెంట్ 2014లో మొదలు పెట్టారు. అంటే చిన్న చిన్న కమ్యూనిటీ ఈవెంట్స్ కాకుండా అందరు కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకునే విధంగా మన కల్చర్ షోకేస్ చేసుకోవడం కోసం స్టార్ట్ చేసిన ఈవెంట్. 2014లో ఒక 5,000 పీపుల్ వచ్చి ఉంటారు. అదే టీం ఇప్పటి వరకు గత 12 సంవత్సరాలుగా ఇండియా ఫెస్ట్ కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అదే వాలంటీర్స్ కానీ, ఇక్కడున్న కమ్యూనిటీ కానీ చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఫస్ట్ టైం ఇండియా ఫెస్ట్కి వచ్చి ఉంటే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇంత రీజనల్లో ఉండి కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అన్ని రకాల ఫుడ్ కానీ, డెకరేషన్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, నో పీపుల్, ఎవ్రీథింగ్, ఇట్స్ లుక్ సో బ్యూటిఫుల్. ఒకసారి మీరు అది మాటలో చెప్పడానికి వీలు కావట్లేదు నాకే. మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది అంత బాగుంటుంది. ఇప్పుడు మెల్బర్న్, సిడ్నీలో అయితే ఎక్కడైనా ఈవెంట్ అయితే 200-300 మంది వస్తారు. కానీ ఇక్కడ మన వాళ్ళు, ఇక్కడ లోకల్స్, ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ అయితే 25,000 మంది ఒక రోజంతా వాళ్ళు కౌంట్ చేసుకుంటే 25,000 మంది ఒక సింగిల్ డే ఈవెంట్. అది ఒక రీజనల్లో మన ఇండియన్ కమ్యూనిటీ ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్కి రావడం అనేది చాలా అద్భుతం. ఇదే విషయం రీసెంట్గా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో క్వీన్స్లాండ్ డే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇండియా ఫెస్ట్ బెస్ట్ ఈవెంట్ ఇన్ క్వీన్స్లాండ్ అని అనౌన్స్ చేశారు ప్రీమియర్. అది ఇక్కడున్న కమ్యూనిటీకే కాకుండా క్వీన్స్లాండ్లో ఉన్న మన ఇండియన్ కమ్యూనిటీస్ అందరికి కూడా ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే ఒక రీజనల్లో స్మాల్ కమ్యూనిటీ, ఇంత పెద్ద కమ్యూనిటీ సక్సెస్ స్టోరీ, అంటే అందరు కలిసి ఇంత సక్సెస్ఫుల్గా 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే అందరికీ సంతోషమే. అందులో నేను పాలు పంచుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఇండియా ఫెస్ట్ మన కమ్యూనిటీ స్పిరిట్ని లిఫ్ట్ చేస్తుంది. నౌ కమ్యూనిటీ ఈవెంట్సే కాకుండా ఇక్కడ మన కల్చరల్ ఈవెంట్స్, ఫెస్టివల్స్, వినాయక చవితి కానీ, శివరాత్రి, సంక్రాంతి, పెద్ద పండుగలైన దీపావళి, ఇవన్నీ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ పండుగలు అనుకునేటప్పటికీ ఇక్కడ గుళ్ళు, ఓకే, సిద్ధి వినాయక టెంపుల్ ఉంది, ఇంకో నార్త్ క్వీన్స్లాండ్ హిందూ కమ్యూనిటీ సెంటర్, దేర్ ఆల్సో దే కండక్ట్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్. బిఏపిఎస్ స్వామినారాయణ టెంపుల్, బిఏపిఎస్ స్వామినారాయణ టెంపుల్ ఉంది, అలాగే గురుద్వారా ఉంది. అన్ని రకాల రిలీజియన్స్, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళందరికీ ఎంతో ఆహ్లాదకరంగా, అంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ. అదేవిధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. అదే అండి రీజనల్లో ఉన్న బ్యూటీ. అంటే ఎవరైనా వస్తే మన వాళ్ళు వచ్చారు అన్న సంతోషం, ప్లస్ ఒకరికొకరు తోడుంటారు. అందరి పండుగల గురించి మాట్లాడుకున్నాం కదా, తర్వాత విషయం సినిమాలు. ఇక్కడ సినిమాలు ఎలా అంటే, ఇంతకు ముందు అయితే సినిమాలు 2-3 ఉండేవి థియేటర్స్. ప్రస్తుతానికి ఒకే కాంప్లెక్స్ లో ఈవెంట్ సినిమాస్, అక్కడికే మన తెలుగు సినిమా వస్తుంది అంటే చాలు అక్కడ మన వాళ్ళంతా వాలిపోతారు తెలుగు వాళ్ళు. అంటే ఆ సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు, మేమైతే సినిమా చూడాలి బిగ్ స్క్రీన్ మీద. ఆ ఉద్దేశంతో అందరం సినిమా అయితే చూసుకుంటాం. మన మ్యాక్సిమం సినిమాలు వస్తాయి, అంటే చిన్న చిన్న సినిమాలు కాకుండా ఈవెన్ సినిమాస్ క్వీన్స్లాండ్లో ఎక్కడ బ్రాడ్కాస్ట్ అవుతుందో ఇక్కడ కూడా వస్తుంది. సో సినిమాలు, పండగలు, మన ఈవెంట్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి టౌన్సిల్లో.
1: మామూలుగా ఇలా పని చేయవే, ఈ రోజంటే అగ్గిలా ఉన్నావు.
2: సూపర్ స్టార్ కి చేస్తున్నావు, అగ్గిలా ఉండాలి కదా.
1: ఓర్ని, అదంతా కరెక్టే అన్నా, కానీ వైబ్ లేకుండా ఎలా అన్నా?
2: వైబే కదా.
1: రైట్.
3: రైట్ ఏంట్రా, రైట్ పని చేయి.

0: Stay tuned to 4EB FM. We broadcast 50 different languages, preserving the cultural diversity in Southeast Queensland.
1: Most livable cities, metros aithe Melbourne, Sydney, Adelaide elaga undo, most livable regional areas ante Townsville top lo undochandi. Endukante ikkada unna facilities kaani, ikkada unde vatavaranam ante culture, people culture gaani, multicultural activities ikkada chala. Multicultural ante Townsville lo biggest community event India Fest gunchi eppudu maatladutune untam. Sandarbham vachindi kabatti India Fest anedi ikkada mana Indians andaru kalisi oka cultural event jarupukune oka cultural event. 2014 లో మొదలు పెట్టారు. అంటే చిన్న చిన్న కమ్యూనిటీ ఈవెంట్స్ కాకుండా అందరు కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకునే విధంగా మన కల్చర్ షో కేస్ చేసుకోవడం కోసం స్టార్ట్ చేసిన ఈవెంట్. 2014 ఒక 5,000 పీపుల్ వచ్చి ఉంటారు. అదే టీమ్ ఇప్పటి వరకు గత 12 సంవత్సరాలుగా ఇండియా ఫెస్ట్ కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అదే వాలంటీర్స్ కానీ ఇక్కడ ఉన్న కమ్యూనిటీ కానీ చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఫస్ట్ టైం ఇండియా ఫెస్ట్కి వచ్చి ఉంటే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇంత రీజనల్లో ఉండి కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అన్ని రకాల ఫుడ్ కానీ, డెకరేషన్స్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, నో పీపుల్, ఎవ్రీథింగ్, ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. ఒకసారి మీరు అది మాటలో చెప్పడానికి వీలు కావట్లేదు నాకే. మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది అంత బాగుంటుంది. ఇప్పుడు మెల్బర్న్, సిడ్నీలో అయితే ఎక్కడైనా ఈవెంట్ అయితే 200-300 మంది వస్తారు. కానీ ఇక్కడ మన వాళ్ళు, ఇక్కడ లోకల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ అయితే 25,000 మంది ఒక రోజంతా వాళ్ళు కౌంట్ చేసుకుంటే 25,000 మంది ఒక సింగిల్ డే ఈవెంట్, అది ఒక రీజనల్లో మన ఇండియన్ కమ్యూనిటీ ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్కి రావడం అనేది చాలా అద్భుతం. ఇదే విషయం రీసెంట్గా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో క్వీన్స్లాండ్ డే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇండియా ఫెస్ట్ బెస్ట్ ఈవెంట్ ఇన్ క్వీన్స్లాండ్ అని అనౌన్స్ చేశారు ప్రీమియర్. అది ఇక్కడున్న కమ్యూనిటీకే కాకుండా క్వీన్స్లాండ్లో ఉన్న మన ఇండియన్ కమ్యూనిటీస్ అందరికి కూడా ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే ఒక రీజనల్లో స్మాల్ కమ్యూనిటీ ఇంత పెద్ద కమ్యూనిటీ సక్సెస్ స్టోరీ, అంటే అందరు కలిసి ఇంత సక్సెస్ఫుల్గా 12 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే అందరికీ సంతోషమే. అందులో నేను పాలు పంచుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఇండియా ఫెస్ట్ మన కమ్యూనిటీ స్పిరిట్ని లిఫ్ట్ చేస్తుంది. కమ్యూనిటీ ఈవెంట్సే కాకుండా ఇక్కడ మన కల్చరల్ ఈవెంట్స్, ఫెస్టివల్స్, వినాయక చవితి కానీ, శివరాత్రి, సంక్రాంతి, పెద్ద పండుగలైన దీపావళి, ఇవన్నీ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ పండుగలు అనుకునేటప్పటికీ ఇక్కడ గుళ్ళు, ఓకే, సిద్ధి వినాయక టెంపుల్ ఉంది, ఇంకో నార్త్ క్వీన్స్లాండ్ హిందూ కమ్యూనిటీ సెంటర్, దేర్ ఆల్సో దే కండక్ట్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్. బిఏపిఎస్ స్వామినారాయణ టెంపుల్, బిఏపిఎస్ స్వామినారాయణ టెంపుల్ ఉంది, అలాగే గురుద్వారా ఉంది. అన్ని రకాల రిలీజియన్స్, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళందరికీ ఎంతో ఆహ్లాదకరంగా, అంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ. అదేవిధంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. అదే అండి రీజనల్లో ఉన్న బ్యూటీ. అంటే ఎవరైనా వస్తే మన వాళ్ళు వచ్చారు అన్న సంతోషం, ప్లస్ ఒకరికొకరు తోడుంటారు. అందరి పండుగల గురించి మాట్లాడుకున్నాం కదా, తర్వాత విషయం సినిమాలు. ఇక్కడ సినిమాలు ఎలా అంటే, ఇంతకు ముందైతే సినిమాలు 2-3 ఉండేవి థియేటర్స్. ప్రస్తుతానికి ఒకే కాంప్లెక్స్లో ఈవెంట్ సినిమాస్, అక్కడికి మన తెలుగు సినిమాలు సినిమా వస్తుంది అంటే చాలు అక్కడ మన వాళ్ళంతా వాలిపోతారు తెలుగు వాళ్ళు. అంటే ఆ సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు, మేమైతే సినిమా చూడాలి బిగ్ స్క్రీన్ మీద, ఆ ఉద్దేశంతో అందరం సినిమా అయితే చూసుకుంటాం. మన మాక్సిమం సినిమాలు వస్తాయి అంటే చిన్న చిన్న సినిమాలు కాకుండా ఈవెన్ సినిమాస్ క్వీన్స్లాండ్లో ఎక్కడ బ్రాడ్కాస్ట్ అవుతుందో ఇక్కడ కూడా వస్తుంది. సో సినిమాలు, పండగలు, మన ఈవెంట్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి టౌన్సిల్లో. టౌన్సిల్లో ఎటువంటి జాబ్స్ అంటే మనం జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ టౌన్సిల్ పాపులేషన్కి వచ్చేసి మన మేజర్గా ఇండియన్ స్కిల్డ్ మైగ్రెంట్స్ అంటే నర్సెస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎస్పెషలీ మలయాళీస్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా వచ్చి టౌన్సిల్ ఒకసారి వచ్చారంటే ఇక్కడే సెటిల్ అయిపోతారు. ఆ వాతావరణం బాగుంటుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయి, ఆ కమ్యూనిటీ కూడా చాలా పెద్దది. ఎటు లేదన్నా ఒక 900 ఫ్యామిలీస్ ఉన్నాయండి, మలయాళం ఫ్యామిలీస్, మలయాళీ ఫ్యామిలీస్. ప్లస్ వాళ్ళ కమ్యూనిటీ పెద్దది. అలాగే టౌన్సిల్లో ఒక ప్రత్యేకత ఏమంటే మలయాళం ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ టౌన్ అండి, ఆఫ్టర్ ఇంగ్లీష్. అంటే మన వాళ్ళు అంతగా ఇక్కడ ఇష్టపడి ఇక్కడే ఉండిపోతారు కూడా, అభివృద్ధి కూడా అలాగే చెందుతూ ఉంది. మన వాళ్ళు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు, స్పెషల్గా రీటైల్ అయితే ఇప్పుడు రీజనల్లో చాలామంది బిజినెస్ ఇక్కడ కొంటున్నారు. అందులో నాట్ జస్ట్ సర్వీస్ స్టేషన్స్ కానీ, నాట్ జస్ట్ సర్వీస్ స్టేషన్స్, రీటైల్ కార్నర్ షాప్స్, ఫిష్ అండ్ చిప్స్ షాప్స్ కానీ, ఎనీ బిజినెస్, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్. మన వాళ్ళు ఈ మధ్య ఇండియన్స్ ఆర్ ఇన్ టు బిజినెసెస్ ఇన్ టౌన్సిల్ అండ్ రీజనల్ ఏరియాస్. సో ఇక్కడున్న రీజన్ మోర్ దెన్ 80% రీటైల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఓన్ బై ఇండియన్స్ అండి. అండ్ అంతగా ఇక్కడ మార్కెట్ అట్రాక్ట్ చేస్తున్నారు. ప్లస్ జాబ్స్ వచ్చేసి నర్సింగ్, అడ్మినిస్ట్రేటివ్, ప్లస్ యూనివర్సిటీ. డిఫెన్స్లో తక్కువే మన వాళ్ళు, చాలా తక్కువ. ప్లస్ ఇక్కడ ఐటీ, ఐటీలో ఇట్స్ ఓకే, నాట్ సో మెనీ బట్ ఉన్నారు. ఐటీలో కూడా చాలామంది ఉన్నారు. ప్రాజెక్ట్స్ కానీ సివిల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయి. ఒకసారి జాబ్ వచ్చి ఇక్కడ ఒక పర్మనెంట్ జాబ్ ఉండి మీకు చిన్న ఫ్యామిలీ అంటే ఇఫ్ యూ హ్యావ్ యంగ్ ఫ్యామిలీ ఇంకా టౌన్స్ నుంచి వదిలిపోరు మీరు, ఎందుకంటే పిల్లల్ని చూసుకోవడం ఈజీ, ప్లస్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఈజీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు వింటర్ అయితే మాకు బ్యూటిఫుల్గా ఉంటుందండి. టౌన్సిల్లో అయితే మీరు షార్ట్స్ వేసుకుని వెళ్ళచ్చు, పొద్దున్నే చల్లగా ఉంటుంది, మరి ఫ్రీజింగ్ అయితే ఉండదు. నైస్ వార్మ్, నైస్ కోల్డ్ ప్లస్ సన్నీ. మీకు పొద్దున్నే సూర్యుడు వస్తాడు, చల్లగా ఉంటుంది, కానీ ఒక నులివెచ్చిన అనుభూతి అంటారు కదా, ఆ చల్ల కూడా ఎంజాయ్ చేస్తాం బాగా. సమ్మర్ అయితే ఇంకొంచెం ఇబ్బందే, ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఆ ఒక సమ్మర్లో అలవాటు చేసుకోవాలి. ఇంకా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి టౌన్సిల్లో. టౌన్సిల్ గురించి ఇంతగా మాట్లాడుకున్నా కానీ మన కమ్యూనిటీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో సిటీకి వెళ్ళడానికి ఇష్టపడం, అన్లెస్ జాబ్ మారాలి, లేకపోతే కంపల్సరీ కిడ్స్ స్పెషలైజేషన్ ఎడ్యుకేషన్, కిడ్స్ పెరిగే యూనో వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళాక వాళ్ళు వేరే సబ్జెక్ట్ చూస్ చేసుకోవడము, లేకపోతే కెరియర్లో వేరే చూస్ చేసుకోవడము తప్పితే టౌన్సిల్ నుంచి మారడానికి ఇష్టపడరు. ప్లస్ మనం వాతావరణానికి విషయాలకు వస్తే ఎండాకాలం కొంచెం ఇబ్బందే, ఎందుకంటే ఇక్కడ యువి రేస్ ఎక్కువ, సన్ ప్రొటెక్షన్ చాలా అవసరం, ప్లస్ ఆల్సో ఇక్కడ గ్రేట్ బ్యారియర్ రీఫ్ కదా, ప్లస్ సముద్రంలో ఎక్కడ పడితే అక్కడ స్విమ్ చేయడానికి ఉండదు. ఒక్కో సీజన్లో జెల్లీ ఫిష్, స్టింగ్ రేస్ ఉంటాయి, సో నెట్స్ ఉండి ఆ నెట్స్లోనే స్విమ్ చేయాల్సి ఉంటుంది. జెల్లీ ఫిష్లు ఇవే కాకుండా క్రోకోడైల్స్ కూడా ఎక్కువే, ఎక్కడైనా నీళ్ళ దగ్గరికి వెళ్తే క్రోకోడైల్స్ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, గమనించుకోవాలి. ప్లస్ వాటర్ సేఫ్టీ ఆల్వేస్ ముఖ్యం అండి. నార్త్ సిడ్నీ, నార్త్ క్వీన్స్లాండ్లో ఈత వచ్చి ఉండాలి, వాటర్ అవేర్నెస్, ఎక్కడైనా పోవాలంటే స్విమ్మింగ్ హోల్స్ కానీ జలపాతాలకు పోయినప్పుడు స్విమ్మింగ్ హోల్స్లో ఎక్కడ పడితే అక్కడ జంప్ చేయడానికి ఉండదు, సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్. వాతావరణం చాలా బాగుంటుంది వింటర్ టైంలోనైతే, బ్యూటిఫుల్ ఉంటుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ టైం ఇన్ ద ఇయర్. అలాగే ఇక్కడ ఆహార విషయాలకు వస్తే ఫ్రూట్స్ అయితే మ్యాంగోస్ ద బెస్ట్. సమ్మర్లో మ్యాంగో సీజన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి. కాకరకాయ, దొండకాయ, బెండకాయ, సోరకాయ, అన్ని రకాల కాయలు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు దొరుకుతాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్ మార్కెట్స్లో తీసుకొచ్చి అమ్ముతారు. ప్లస్ మార్కెట్స్ వెజిటేబుల్స్, ఆహారం, వాతావరణం, విద్య, మౌలిక సదుపాయాలు అన్నీ చాలా బాగుంటాయి. ఒకవేళ లివబిలిటీ ఇండెక్స్లో రీజనల్గా కండక్ట్ చేస్తే టౌన్సిల్ వుడ్ బి ఏ టాప్. మీ టౌన్సిల్ గురించి మాట్లాడమంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఇట్లాగే మాట్లాడగలుగుతాం, నెవర్ ఎండింగ్. అంటే మీరు ఇక్కడికి వచ్చి ఉండి అనుభూతి చెందితే కానీ ఎక్స్పీరియన్స్తోనే చెప్పగలుగుతాము, మాటల్లో చెప్పడం చాలా కష్టం. ట్రై చేశాను నేను. సో నా అనుభవం మీతో పంచుకున్నాను. మీకు టౌన్సిల్ గురించి ఇంకా ఏమైనా విశేషాలు కావాలి, ఏమైనా సందేహాలు ఉన్నా మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. మన తెలుగు లహరి ప్రోగ్రాం నుంచి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వస్తూనే ఉంటాయి. తెలుగు లహరి వాళ్ళు చాలా బాగా మన సంస్కృతిని, సంప్రదాయాలని, మన సంగీతాన్ని ఎంతో బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన తెలుగు లహరి వారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కూడా పంపించగలరని మనవి. థ్యాంక్ యూ.